కాణి ఎచ్చనాం వాదిరాజ మాస్టర్ అని కాంటే కాణ్యగార్ వల్లి క్వార్టర్స్ సదర్కర్త జీతగున్ సర్వీస్ 70 వర్సంతావున్ 2 రూపాయ కిలో తాందూళ్ దివచి సవయ సొలో నైల్లాన్ అమ్సో దేశ్ ఆజ్ హే స్థితేక్ పౌలా ఆతా తంద్ లక్ 40 రూపాయి బోరోడ్ జల్లో తాందూళ్ గిరాకింగ్ దితస్తనా కొంగ్నో తోండర్ హసోదా కేత్ అప్లెన్ జనివార్ సర్కే కరిత వడ్లాన్ గుణగుణతలో కుక్కె హళ్ళింత ఓర్వి విక్సో పొర్ణ కొంగ్ణో తోస జల్లాన్ కుక్కె హళ్ళి చెసడ్ తావంగ్ తో ఒళ్కతలు అని ఓర్వీన్ దివనసలె బరింత గిరాకింగ్ ఫుంక్యాచి జణ్వై వణ్చాక్ తో లోకాంగ్ ఒళ్కీసో ఏక తెంప రాజ్యాంత జనతా పడ్తిచి రజ్వడ్ కేతస్ ముఖ్యమంత్రి హెగ్డేచె రేడియో చర్యంచె భాషణ ఐక శకరుంగ్ అప్ల అంగడే సమోర్ లోకాంగ్ జమో కర్తలో తషన్స్ భాషణ జావనసలే బరింత మోదే మోదే లోకాంగ్ సమజా సర్కిన్ సుటోన్ సంగతలు అశేం పొళిలార్ కుక్కె హళ్ళిచే పెంటే సెలార్ వ్యార్ కచ్చే సగళే కొంగణెన్స్ కొణాచే హోటెల్ అని కొణాచి తర్కారీ ఫులాం ఫుళాంచి అంగడ్ పుణాన్పతేచే వేళార్ కొణాక్ వక్తాక్ 100 రూపాయ రిణా రూపార్ దివన్స కొంగణ ఉపరాంత్ రిణ గెతలన్ తావన్ వాడ్ మగోన్ గెతలు తరి ముక్లాంత చే విరోధ కొని ఊలోం కోసనత్లు లోకాంక్ ఆళ్షి కరుంక్ అదలో సర్కార్ కారణ్ లోక కామ్ కరుంగ్ నక దెకొన్ పొళే అమ్చే జాగే పొణ్ గిల్ పొడ్లాత్ లోకాంక్ సలీసాయన్ దుడు కమాయ్ జాయ్ దెకొన్ విదేశాక్ వసున్ కమైతాత్ అని గావాంత్ బంగ్లే బంతాత్ పర్ గావాంత్ కామ్ కుర్సో కాయి వర్స ఉపరాంత్ 3 హప్తాచా రజేర్ మాయ్ గావాంక్ అయిల్లో ఒర్వి హడోంక్ గెల్ల మక హే ఉలోణే కాయ్ మకస్ ఉద్దేశన్ సంగతా కాయ్ మనోన్ హావే ప్రశ్న కెలే కితే మమా మక పుణి బోర్ జగ్తాయ్ వ కితే నారే బళ తుకానే పుణ్ తుజే తసలే శిక్ప్యాని గవాన్ తుర్క కామ్ కర్క శిక్ప్యాంక కామ్ ఖైంగ్ మెల్తా సాంగ్ మమా కామ్ మెల్తే తే సొడోన్ పొర్గావాంగ్ విసోంగ్ ఓసోంగ్ కితే మక పిషే సుణె సబ్లావే హవే సమాధానం జాబ్ దిలి తుమ్క కామ్ ముళ్ళార్ బ్యాంకాంత్ వా దఫ్తరాని మాత్ర కామ్ వే కామ్ కితేకనా ముజా సంగడేన్ సమనచ గోణియోక్లోంగ్ నితళ్ కరుంగ్ గిరాకిక్ సుధర్సుంగ్ కామస పెంటేన్ తోస తై హోటెల్ అన్ గ్లాస్ దుంగ్ నితళ్ కరుంగ్ హోటెల్ అగ్లాంగ్ కొడాడుంగ్ హళ్ళే తాన్ తర్కారీ పోస్కన్ హాడుంగ్ అతం కొని నామరే కొంగ్ణాన్ వర్జి కరుంగ్ ధర్లే బరే సంగ్లాయ్ మమా సర్కారీ కామ బ్యాంకాని దప్తరాని తుమి కర్క అని ఆమె తుమ్గె లాంగ్డేని గోణి ఉక్లుంగ్ తర్కారీ హాన్ తుమ్ కై వికుంగ్ జాయ్ అని తుమి దోడే మొలక్ తో అమ్కస్ వికుంగ్ జాయ్ తక సోన్ దింగ్ మకై నకాస్లే హో చెరడో జాబ్ దింగ్ శిక్ల బరే తుమ్ చేత సలిని ప్రశ్న కొర్క హెన్స ముంచావే 70 వర్సంచే సర్కారాన్ ఆమ్కా హీ గత్ కరుం దిలి అసు అత నవో సర్కార్ అచ్చే దిన్ దితలు తగెల మన్ కి బత్ ఐకాయతావేదు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆమ్గెల దేశాక కిత్తన్ పైత బళే తుం కిట్లె దిస ఇలై పూర్వ ఆమ్గెల వాదిరాజ మాస్టరాక్ సన్మాన సనవే తు ఇస్కలస పూర్ణ విద్యార్థినవే దేకున్ తువే యోంక హావ్ సంగతా వాదిరాజ మాస్టర్ అంతు శికేల నెవే దేకున్ సన్మాన్ కార్యవేళార్ తచే విషన్ తువే స్టేజిరన్ ఉలోంక ಆಂಬೆ ತನ್ ಕುಮ್ಮ ಉಡ್ಚ ಕೊಂಗ್ಣಾನ್ ಒರ್ವೆ ಚೆಲ್ಲೇಕ್ ಬರೀಲಿ ಚೀಟ್ ಮುಜ ಹತ್ತಿಂದಿತ್ತನ ಸಂಗ್ಲೆ ಕೊಂಗ್ಣ ಸಂಗತ್ವೆತ್ತಲು ಅನ್ಯ ಹವೆ ಮುಜ ತೋಂಡಚೆ ದಾರ್ ದಮ್ಚೆನ್ಸ್ ಬರೆ ಮುಂಚಿಂತ್ಲೆ ವೈ ವಾದಿರಾಜ ಮಾಸ್ಟರ್ ಅನ್ ಮಕ ಶಿಕೇಲ ಜಶೆ ಕುಕ್ಕೆ ಹಳ್ಳಿಚೆ ಸಡ್ತಾವಂಗ್ ಶಿಕೇಲ ಒರ್ವೆ ಚೆಲ್ಲೇಕ್ ಫರಿ ಕರ್ತಸ್ತಾ ಹಾವ ಜಾಬ್ ದೇವನ್ ಮುಜಿ ವಾಟ್ ದರ್ನ್ ಗೆಲ್ಲು ವಾದಿರಾಜ ಮಾಸ್ಟರಚೆ ಒಳಕ್ ನತ್ಲಿಂಗ್ ಕುಕ್ಕೆ ಹಳ್ಳಿಂದ್ ಕುಣೀನಾಂತ್ ಸರ್ಕಾರಿ ಸ್ಕೂಲಾನ್ ಶಿಕೋನ್ಸ ವಾದಿರಾಜ ಮಾಸ್ಟರ್ ಸದಾ ಅಪ್ಲ ಸೈಕಲಕ್ ಸೈಕಲಚ್ಚಾ ಮುಕ್ಲ ಸರಳಚೇರ್ ಅಪ್ಲ ಬೈಲೇಕ್ ಸುನಂದಾಗ್ ಬಸೋನ್ ಸರ್ಕೆ ಪೌಣೆ ದಾವರಂಕ್ ಇಸ್ಕೊಲಕ್ ಪೌಲೋ ಮುಂತಸ್ ಬೈರ್ ವರಂಡರ್ ಬೊಸನಸ್ಲಿ ಬುರ್ಗಿ ಸಗಳಿ ದವೋನ್ ಅಪ್ಪಲ ಕ್ಲಾಶಿನ್ ಬೋಸ್ತಲಿ ಸೋಡುಣೆ ಸಾಟ್ ಬುರ್ಗ್ಯಾನಿ ಶಿಕೋನ್ ಅಶ್ಚಾತ್ಯ ಇಸ್ಕೊಲಂತ್ ಶಿಕೋಂಚಿ ಮುಳ್ಳಾರ್ ಹೀ ಮಾತ್ರ ಸಡೈಕ್ ರವರಾಗ್ ಏಕ್ ಪ್ರಾಯಸ್ತ ಭೋಟ್ ಎತ್ತಲು ಬುರ್ಗ್ಯಾಂಕ್ ದನ್ ಪರಚೆ ಖಾಂಕ್ ಸಜ್ಜಿಗೇರಂಚಕ್ ಪೆಂಕ್ಟಾಚೇರ್ ಏಕ್ ಬೈರಸ್ ಬಾಂಧೋನ್ ತ್ಯಾ ಒತ್ತಂತ್ ದೋನ್ ಇಟ್ಯಾಂಚೇರ್ ದವರ್ಲೆಲ್ಲಾ ಒಡ್ಲ ಕೈಲಿಂತ್ ಸಜ್ಜಿಗೆ ಕರುಂಕ್ ಐತೋ ಜಾಂಚಾದಿ ಏಕ್ ಮೊಟ್ಕೋರ್ ಅಲ್ಯೂಮಿನಿಯಂ ಅಚ್ಚ ಕೊಳ್ಶಾಂತ್ ಬೋರ್ವೆಲ್ ಅಚ್ಚ ಉದಾ ಖಡೋನ್ ಪಿಯಾವ್ ಮಿರ್ಸಾಂಗ್ ಬೇವಪಲು ತೇಲನಿ ಸಜ್ಜಿಗೆ ಸಗಳಿನ್ ತಯಾರ್ ದವರ್ನ್ ಸಜ್ಜಿಗೆ ಕರುಂಗ್ ಧರ್ತನ ಕ್ಲಾಶಿಂತ್ಲಿ ಬುರ್ಗಿನ್ ಸಗಳಿನ್ ಬಿತರ್ ತನ್ ಪೊಳೋನ್ ಅಸ್ತಲಿ ರನ್ ನಿಕ್ ಲಾಂಕುಡ್ ಗಾಲ್ನ ಉಜೋ ಪಿಟೋನ್ ತ್ಯಾ ಕೈಲಿಂತ್ ಸಳುಂಗ್ ಲಕ್ತನ ತ್ಯಾ ಭೋಟಾಚ ಕಪಲಂತ್ಲು ದೇವ್ಸೋ ಘಾಮು ಅನಿ ಅಪರೂಪ ನಕಂತ್ಲನ್ ದೇವಂಚ ಉದಾಗ ಸಹಿತ ತ್ಯ ಸಜ್ಜಿಗೆನ್ ಬರ್ಸುನ್ ಅಸ್ತಲನ್ ದೇಕೋನ್ ತ್ಯ ಸಜ್ಜಿಗೆ ಏಕ ವೆಗ್ಲಿಸ್ ರೂಸ್ ಅಸ್ತಲಿ ಜವಿಯತ್ ಪುಣ್ ತೂ ತೆ ಖಾಂಕ ಸನಕ ತೂ ಬುತಿ ವರ್ ಮುನೂನ್ ಮಕ ಮುಜಿ ಆಜಿ ಸದಾಯಿ ಬುತಿ ದಿತ್ತಲಿ ಪುಣ್ ಇಸ್ಕಲಂತ ಶಿಕ್ಚಿ ಗರೀಬ ಥೋಡಿ ನಿರ್ವೋಗ್ನಸ್ತ ಹೆನ್ಸ ಸಜ್ಜಿಗೆ ಕತ್ತಲಿ ದನ್ ಪರೋಪ್ರಾಂತ್ ಹೋ ಬೋಟ್ ಅರ್ಧ ಮಾಸ್ಟರ್
इस्कॉलाची घांट वाजोवंक व वादिराजा मास्तराची बुट्टी सक्री करूंक सुनंदा टिचरीक हॉटेलाचे गोळीबाजी हाडूंक. पूण वादिराजा मास्तराच्या हाती आसचें सोरपाभेद पळयतनास थोड्यांची चेड्डी भिसताली. तितलो खडक मास्तर तो. पोकरीकरची भुरगीं पळयल्यार पयल्यान तांकां धर मारतलो, उपरांत विचार करतलो. ताणें मारची स्टायल सयत अप्रूप. चेड्डेच्या सकयल्या पोंताक पांयांक चिटकाशे धरन ताचे सर्पभेतान सरसरीत चार पांच मार घालतना रडनांतलो एक भुरगो नातलो. पूण ताची इल्ली रियायती आसतली चेडवांचेर. तेय हर्दे फुलोवन येवची चेडवां म्हणल्यार ताका विशेश काळजी देखून तांकां सर्पभेतांनी तांच्या खांद्यार हात भोंवडावन तांचे हर्दे पोशवन चेडूं व्हड जाला म्हणची ताची परनी संवय. वरवीं हाडून आयिल्ले परेंस म्हजी चिंता 40 वर्सां आदल्या भुरग्यापणाक धांवली आनी वादिराजा मास्तराचेर गेली. तुमचो देव डिसेंबराच्या 25 तारखेर जल्मलो देखून ताणें जल्मलो काळा उपरांत क्रिस्त शक म्हणटा तर डिसेंबराच्या 26 तारखेर नवें वर्स सुरू जायचें आसलें. पूण एका जेनेरान कित्याक सुरू जालें अशें तवळ तवळ म्हाका आनी म्हज्या हेर क्रिस्तांवांक कोंगची संवय ताका आसली. पेंटेन तावन कुके हळ्ळेक येवचे थोडे तरणाटे सांजेचे खाकी चड्डीचेर हाती दांडे घेवन इस्कॉलाच्या मैदानाचेर कसरत करतले. गोळी बसो विकचो मंजा सयत तांचे समे आसचो अशेंच म्हाका क्लासीन तुकलायतलो. अनेक दिसा त्वचे विचित्र प्रश्न. रोमांतल्या तुमच्या पोवपाक देव सदां चिटी बरोवन धाडटा म्हणली गजल तुका कळीत आसावे अशें म्हणून तो सर धर्माच्यांक मोगा आसो. देखून पोरणी विद्यार्थी जेदना बऱ्या जोडीक पावतना तांकां मेळूंक आनी तांचे करना वस्तू मोगूंक येतलो. इस्कॉलाचे शिकप शिकची विद्यार्थी फुडें बरो फुडार जोडूंक पावली तर एक पावली सिदी म्हणून सर बरें फाल्यां कार्यांनी येवन मागतलो. दक्षिणेक लागून सगळ्यांनी ताचे तावन पॉलिसी घेतली. आतां पावणेशा वर्सांच्या प्रायेर सायकल गुड्डावंक जायना म्हणून सरताव जावन पेंटे सालांत आसच्या आपल्या घरांत आसतलो. चड करून राम मंदिरांत आपलो वेळ खर्चितलो आनी येवच्या वेच्यांक फुंक्याची शिकोवण दितलो. कुके हळ्ळीचें सरकारी इस्कॉल पेंटे तावन कांय एक फर्लांक भितर आसलें. ग्रामीण परिसर जाल्ल्यान सरताव जावन शांत जावन आसच्या त्या परिसरांत सर जातीची जियेतली. पंचायतीच्या मजतीन दीस सारून कश्टन असो लोक येवन 5 सेंट जाग्यार आपलें घर करून जियोवचो सरताव लोक मुस्लीम. पूण मोदे मोदे मरांची नलक्यांची क्रिस्तांवां आनी हेर जातीची आसली. आनी सर जातीच्यांक आसलें एक सरकारी इस्कॉल देखून एका तावन 7वे पर्यंत शिकूंक थंय अवकाश आसलो. म्हज्या घरच्या बगलेच्या 3 दिशेंनी सयत मरांची जियेतली. सरकारी जाग्याचेर मोडलांच्या तट्टेची वणद आनी कोलवाचे पाक्यांचे खोमट उबें करून जियेतली. कुंगटां पेटे माजरां आनी अप्रूप गायरां सयत पोसून थंय हांगा कुलीचें काम करून दीस सरतली. इस्कॉलाच्या लागसार आसचें एक उक्तें अद्रोट्टू बाक्यार नांवाचें मैदान उबारायर आसलें आनी थंय तावन आमच्या घरची वाट देवणार आसली जाल्ल्यान येवच्या कोणाकी अर्दें फर्लांक पयस तावन पळोवंक जातलें. आमच्या घरच्या वयल्या कुशीन म्हातारो परदेशी आपल्या भुरग्यां सवे जियेतलो. पूत गोपाला आनी धू बुक्की म्हज्याच क्लासीन शिकतले. सगळीं भुरगीं बांकान बसतली आनी बुकेक वादिराजा मास्तरान गुणयेचेर बसोवचें आसलें. एक पावटी इस्कॉलाची तनकी करूंक आयिल्ल्या मास्तराक हे बसल्या कडेन भिजयता देखून गुणयेचेर बसोवचें म्हणून फटोवन तोंड धांपयले. हांव 7वी क्लास पास जावन हायस्कूल संपोवन कॉलेजीक वेता पर्यंत बुकी तेच इस्कॉलान शिकोवन आसलें. चेडूं गाडांव जालां पूण आजून शिकप मोतीक वसना मू अशें मोरच्या थोड्या दिसा आदीं परदेशी परपुरतलो. बापय मोरतास गोपालान कशें करून आपल्या भयणीचें काजार करयलें. पूण एकाच म्हयन्यांत बुक्कीच्या घोवाक सोरोप साबून मेलो आनी बुक्की विधव जाल्लें. तो काणी स्मरिसो वेळ जाल्ल्यान घरान घर वचून लोकांचो विवर घेवचें काम वादिराजा मास्तर करनासलो. नांवान तेकीत इस्कॉल आसलें पूण मास्तर सगळो दीस घरान घर भोंवतालो. म्हज्या कॉलेजीन परिक्षेची रजा आसली जाल्ल्यान हांव म्हज्या टॅरेसार सोडून वासून आसले बरीच म्हजें गमन अद्रोट्ट बाक्यार तावन म्हज्या घराशी येवच्या वादिराजा मास्तराचेर गेली. म्हज्या मनांत सदांच ताणें कोंगची सवालां दसून आसली आनी एक पोटी ह्या सवालांचो जापी ताका दिवंक जाय म्हणून म्हज्या मतींत आसलें. आज तो दीस कांय काणी स्मारीक आयला आसतलो म्हणून हांव वासून पडलो. म्हज्या आनी म्हज्या घरच्या
भोंवतणी कांय चार पांच घरां आसची सोडल्यार उपरांत वाट आसची वळाची. देखून देड वर आदी आदरट टुबाकेर तावन सकला देवून आयिल्लो वादिराजा मास्टर आजून खंय पावला काय म्हणल्यार चिंतनेन हांव टॅरेस देवून म्हज्या हातीं असो बूक भितर दवरून आमच्या जाग्यांत वयर सकला पासय मरी लागलो. वय तो वादिराजा मास्टर पूण खंय गेला काय? वयल्यान परदेशीचें घर, धाव्याक मिंजेराचें घर, उजव्याक गोपाचें घर, पूण आमचो घर जगो उतरले शिवाय थंय गेल्ले बरी ना. देखून वयर परदेशीच्या खोमट्याशी तेलताना तें दार बंद आसलें देखून थंय ना म्हणून हांव दाव्या कुशीन गेलो. मिंजेराच्या खोमट्याचें सयत दार धांपलां, हांव आजापलो आनी खंडीत येतलोस म्हणून म्हज्याच घरा बसलो. सुमार वेळ जालो. दनपार उतरून सांज जावन येतना वादिराजा मास्तर खंय गेलो म्हळ्यार चिंतनान परत एक भोंवडो काडून गेल्ले बरीच वयल्या कुशीन गेलो. दार उक्तें आसलें देखून गोपाला म्हणून उलो केलो, पूण गोपाला कामाक गेल्लो देखून बुक्की भायर येवन म्हाका तीण आपल्या खोमट्या भितर गेले. थोड्या वेळान आपलें पुडवें सर घट करीत कुंटावन भायर येवच्या वादिराजा मास्तराक पळोवन हांव शिरी सुकलो. जैनांचो मास्तर गोणयेचे शिक्षा बसून शिक्षा मरांगेर म्हज्या मोतींत एक एकच सवाल उदेले. म्हज्या पांयांक कांटो तोपला देखून सलोंक त्रास जातात म्हणून वळू सलच्या वादिराजा मास्तराक सांबाळून म्हज्या घरा हाडलो. पूण ताणें म्हाका ल्हान आसतना विसरलेल्या सवालांचो एक एक जापी आतां दिवच्याक चिंतली उतरां त्या कांट्यान विसरयिल्ली. अजाप म्हणल्यार थोडो वेळ बसून आपल्या घरच्यांचो विवर पुस्तकांत बरोवन पाटी आपल्या सायकलार घेवन वेताना वादिराजा मास्टर पुरतो बरो आसले बरी दिसलो. खंयचो कांटो कोणाक तोपलो म्हणलें सवाल म्हज्या मोतीक सबार तेंप दोसिनासतना गेले ना. देव बरें करूं.

అందే అమ్మ, ఎంకలు అమ్మారు లేరు ఆరు సామాన్య రారత లోకకు దేవరు దండగైపోతారు. ఏ వా లోకకి ఏరు అన్యాయం అల్పారా అక్కలేక పెట్టబడి ఎన్నమ్మేరు పోతారు నాన్నగ. ఈ అన్యాయములతో నిపుణ చిన్న ముక్కలే నేను మని పంద బుడిపోయిన పనులకే బుడుపు చేయను. ఇంక అమ్మేరు లేరు ఎన్నమ్మేరు సామాన్య దారు అత్తని ఇంక ఏప కొత్తాండా ఎన్న ఉడలు దవుల ఇంక మని పందకులరే కేనొందిచ్చి పోపే. వా జోకులు ఆ కండత కల్లట్టు గొప్పందిత్తారా అక్కల్లో అసురభి దెక్కలు పంపినవు ఇంక అర్థండు అక్కలు ఇంక అవ్వమన్న మళ్ళీ రతే అప్పకండ బుడేయను ఎన్న అమ్మేరు లేరు పంపిన వంజే వంజి సంతోషుడు పోదు అక్కలను తరకి అని యాను పెట్టుబాడు అమ్మా. ఎంచిన బతనాల యానులేమ్మా ఇజ్జమ్మ అంచిన సన్నివేశం నీ దగ్గర కనతదే కొరపు చేయను. ఓలేరు పోదమ్మా.

0: எங்குளே பகேனாயே ரொம் கத நீர் அவு மண்டத நீர் அந்த யாயினே பணுகே
1: ఏ పల్ల ఉండత్తా అమ్మే ఏరందు గొత్తిజిల్ల తొందరజ్జి ఏరేరని అమ్మేందు పనందు వర్రాలి దానే
2: ఆత గతికెట్ వైద్యంకు
1: ఆత గతికెట్ వచ్చిందంట ఒక ఈశ్వర దేవ
2: అమ్మేరు వంద ఇంకెన్ అప్పే వండి
1: నిన్న అప్పే
2: ఊరేకలు వండి ఎనకేందు వైద్యనత్
1: ఒక ఈశ్వర దేవరి ఎంకలు అమ్మేని అరు లోకోకి అమ్మే అమ్మే ఆయన కారణం ఒక నిక్ అమ్మే ఉండాలి
2: లోకకు అమ్మే అంచంద నిక్ జన్మ కొడుతున్న అమ్మే ఇంక జన్మ కొడుతున్నారు
1: నిక్ జన్మ కొడుతున్నారు పంపిణీ సాక్షిదాత ఉండు
2: என்ன அப்ப பண்ணி நேரத்து முதல்ல சாட்சிதாத ஓடிய நிக்கு
1: ஓஹோ ஹோ இட்ட அர்த்தாண்டு
2: எஞ்சா
1: ஈஸ்வர தேவர் மகி என்ன பண்டி கூட்டுல ரக்க சிறு போடி வரத்தா
2: నిన్న తంకొకు సరి అయిన బింక ఎనడం బలపెట్టు

0: అప్పయ్య
1: స్వామి
2: ఆయన
0: సంతోష అండి. తర్రెకడుతుంది కుడోర్ర తర్రెగోడి అది ఇంక ఈ ప్రాణబత్తునున్నాను ఎన్న బతుకు ఉంది పునర్జన్మ అన్నాడు. అందు బడాపు నిన్న బతుకుదాదా అంది మనసు బుడుదు సర్రవు పూజగా సర్ర బుడుదు మనసు పూజగా అందు రడ్డుల ఒట్టుకిత్తున మాత్ర బతుకు నెక్కు దుమ్మిత్తిన తర్ర కడితే అంది వండవు తరెనుది ఎత్తినత్తు అయితే ఉలైద మనసుడు ఇత్తిన నిన్న భావనని తెత్తిని అమసరెత్తను అంశానిత్తను అధిక ప్రసంగ ఎత్తను అహంకార ఎత్తను ఈ తరెను కడుతుంది ఆననడకద మెలానే యోచన మలుపును మనసు ఇంక బత్తును తోలే అపగండ సురుకేనన్న దాయ సుగిపోడు ఒంజి బెరిబగ్గాది అని బెన్పే అని ఒంజి కజ్జోగు పిదడ్నగా సురూకి అని కై ముగ్గిని గణపతి దేవేరే పండ ఒవుల భంగ బర్రం తెప్పాడు అంది పండ అల్ప మనసు ఏకాగ్రతడు తాను మలుపున బేలెదవుల ఇక సేరుడు ఏరు నిష్ఠేడు బేలే మలితేనా ఆకు వా విఘ్నల బర్పుజి అపగాంద గణపతి పంపినంత మూలకాయ మలుపొడి తిన కజ్జదాద విఘ్న వినాశకించ అంద పంపినేను సంతోషానప్పయ్యా.

0: ఈ శివడమిని పంతి చేస్తా.
1: శివడు ఏం పంతిజీ? ఈ పంతనా శివడ?
2: శివే
1: కొంచెం హలో.
3: నిన్న పప్ప ఉంచి పొన్ను తీయర్గే వారి పొరులు ఇత్తలు వండారు.
1: అత్తమామ పొన్ను కేరళదా? యావ్ పోయి నన్నయ్య
3: స్వర్ణ నాయర్.
4: నీకు సట్టాను
1: ఇదే స్వర్ణ వడత
5: ఆనెడ్డ తిక్కిండ.

ఆల్మోస్ట్ ఆరు వరకు వెక్ నన్ను అది ఇరవై ఐదు సెంటీమీటర్ ఎదురైతే అంటే అందులో నన్ను తూపు ఇరవై ఎత్తు మైనస్ నూరు చెప్పత్ చెప్పి అది నన్ను ఇరవై సో నూరు కూడా ఎక్కడ అలాగే నూరు అరవై సెంటీమీటర్ నేను ఎవరు అనుకోండి నూరు అరవై అరవై ఐదు సెంటీమీటర్ అలా ఎంట్రీ అయితే మైనస్ హండ్రెడ్ మాట సో అలాగ నా ఎయిటీ అంటే పెట్టబోకు అరవై ఐదు కేజీ ఇరవై సో ఇరవై అరవై ఐదు ప్లస్ అరవై మైనస్ ఇరవై అంటే అందులో అరవై ఎత్తడం ఎత్తడం అరవై

0: எங்குளே பகைனாயே ரொங்கத நீரவு மண்டத நீருக்கு அந்த யாயினே பணுகே
1: ఏ పల ఉండత్తా అమ్మే ఏరందు గొత్తిజిన తొందరజ్జి ఏరేరే అమ్మే ఎందు పనందు వర్రాలి దానే
2: ఆత గతికెట్ వైద్యంక్
1: ఆత గతికెట్ వత్తిజిందండ ఒక ఈశ్వర దేవ
2: ఎన్న అమ్మేరు వంది ఇంకెన్న అప్పే వండి
1: నిన్న అప్పే
2: ఏరా ఊరియకులు వండి ఎనకేందు వైద్యనత్
1: ఒక ఈశ్వర దేవరి ఎంకుల అమ్మేని అరు లోకోకి అమ్మే అందుకే ఆయన కారణం ఒక నిక్క అమ్మే ఉండాలి
2: లోకమ్మే అంద అంచంద నిక్కు జన్మ కొడుతున్న అమ్మే ఇంక జన్మ కొడుతున్నారు
1: నిక్కు జన్మ కొడుతున్నారు పంపిణీ సాక్షిదాత ఉండు
2: என் அப்பே பண்ணி நேரத்து முதல்ல சாட்சிதாத ஓடிய நிக்கு
1: ஓ ஹோ இத்த அர்த்தாண்டு
2: என்ச்சா
1: ஈஸ்வர தேவர் மகி என்ன பண்டி கூட்டில ரக்க சரி போடி வரத்தா
2: నిన్న తంకొకు సరి అయిన బింక ఎనడం బలపెట్టు

0: అప్పయ్యా
1: స్వామి
2: ఆయన
0: సంతోష అండి. తర్రెకడుతుంది కుడోర తర్రగోడి అది ఇంక ఈ ప్రాణబత్తునున్నాను నా బతుకు ముందు పునర్జన్మ అన్నాడు. అందు బడాపు ఇంకా నిన్న బతుకుదాదా అంది. మనసు బుడుదు సర్ర పూజగా సర్ర బుడుదు మనసు పూజగా అందు రడ్డుల ఒట్టుకిత్తిన మాత్ర బతుకు నెక్కు తుంబిత్తిన తర్ర కడితే అంది వండవు తరెను తెత్తిన అత్తు అయితే ఉలైద మనసుడు ఇత్తిన నిన్న భావ నేను తెత్తిని అమసరెత్తను అంశానిత్తను అధిక ప్రసంగ ఎత్తను అహంకార ఎత్తను ఈ తరెను కడుతుంది ఆననడకద మెలానే యోచన మలుపును మనసు ఇంక బత్తును తూలే అపగండ సురుకేనన్న దాయ సుగిపోడు వంజి బెరిబగ్గాది అని బెన్పే అని వంజి కజ్జోగు పిదడ్నగా సురుకి అని కై ముగ్గిని గణపతి దేవేరేగా పండ ఒవుల భంగ బర్రం తెప్పాడు అంది. పండ అల్ప మనసు ఏకాగ్రతడు తాను మలుపున బేలెదవుల ఇక సేరుడు ఏరు నిష్ఠేడు బేలే మలితేనా ఆయకు వా విఘ్నల బరపుజే అపగాంద గణపతి పంపినంత మూలకాయ మల్పొడి తిన కజ్జదాద విఘ్న వినాశకించాంద పంపినేను సంతోషానప్పయ్యా.

0: பட்டு கத்தலே கதிக்க மெறினா நம்ம தொழுநாடு கையிலு நீடி நடதான தொற்பினா.
1: ஓ ராமா, ఓ కమలా, ఒడే పోతర్దే ఎకాడించి జోకులు చాపర్ది పోతినకులు నాలాభ ఇది జరు ఇంతదే బలదే మూల్తులా యాన్ రేడియో సారంగ్ పాడ్దే నికులుల కేనుందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే నికులు ఎన్నువరు ఉంది ఏరప్ప ఉంది పొసా అజ్జి పండుదు ఉందు శిరువద మర్వీ నజ్జి 107.7 ఉంది రంగు రంగుద బతుకు